గాయత్రీ ఛంద అంగారకో దేవత అం బీజం గం శక్తి రం కీలకం మమ అంగారక ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ నాంగారకం దేవం దత్తాంగం వరభూషణం జానుస్తంభామహస్తాభ్యాం జాపే శుభరపాణినం చతుర్భుజం మేషవాహం వరదం చ ధరా

నాశనం సర్వసిద్ధిదం సర్వరోగం మత్ప్రదం శుభం భుక్తిరణాం సర్వసౌభాగ్యవర్ధనం ఋణబంధ విమోచం చ సత్యమేవ న సంశయః స్తోత్రపా

0: ఆయురారోగ్య శుభదం యత్ కవచం దివం స్వాహిత సర్వాయుష్ వర్ధనం.
1: నమశ్చండికాయై సిద్ధకుంజికాస్తోత్రం శివ ఉవాచ.
2: సజావట్ కా సమాన్ భీ మిలేగా. 30 మెలనీ డ్రైవ్ యూనిట్ 9 అండ్ 10 బ్రాంటన్ టెలిఫోన్ 905-799-9400.
1: దుర్గా పాఠ ఫలం లభేత్ అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం.

బుధః పుస్తక హస్తశ్చ కుంకుమస్య సమద్యుతిః బుధ జ్ఞానమయో సర్వాన్ కుంకుమాంక చతుర్భుజాన్ ఖడ్గమాల గదా పాణిః వరదాంకిత మస్తకః.

0: ఆయురారోగ్యశుభదం యపటేత్ కవచం దివం వాహితః సర్వాన్ తమాయుశ్చ వర్ధనం.
1: నమశ్చండికాయై సిద్ధకుంజికాస్తోత్రం శివ ఉవాచ.
2: చున్నీ మెహందీ జాగోరీ తక్క సజావట్ కా సమాన్ భీ మిలేగా. 30 Melanie Drive, Unit 9 and 10, బ్రాంటన్. టెలిఫోన్ 905-799-9400.
1: దుర్గా పాఠ ఫలం లభేత్ అతి గుహ్యతరం దేవి దేవానామపి దుర్లభం.